0: హరతు లక్ష్మీ భారమ్మ భాగ్యవతారమ్మ, లక్ష్మీ భారమ్మ భాగ్యవతారమ్మ.
1: థ్యాంక్ యూ మేడం, సక్సెస్ ಆಗಿದ್ರಿ.
0: థ్యాంక్ యూ సార్.
1: ಕೇಳಿದ್ರಿ, ಮಾ ಅಕ್ಷರದಿಂದ ನೆನಪು ಮಾಡ್ಕೊಡಿ. ಹಲೋ
2: ಹಲೋ ಸರ್,
1: ಹೇಳಿ ಯಾರು?
2: ನಾನು ಲೀಲಾ, ವಿಜಯನಗರದಿಂದ.
1: ಲೀಲಾ ಅವರೇ, ಮಾ ಅಕ್ಷರದಿಂದ ಒಂದು ಭಕ್ತಿಗೀತೆ ಹಾಡಿ.
2: ಮಾ ಅಕ್ಷರದಿಂದನಾ? ಹ್ಮ್.